0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం వాయిన్పై శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు, మృదంగంపై శ్రీ గురువాయర్ దొరై.
4: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ మాండలిన్ రిసైటల్ బై శ్రీ యు శ్రీనివాస్. He is accompanied by Shri Dwaram Durga Prasad on violin and Shri Guruvayur Durai on mridangam.
3: Karyakramamlo munduga vinandi Jalajaksha Hamsadhvani Raga Varnam Aditalam Manambu Chavadi Venkat Subbayya Rachana.
4: Shri U Srinivas begins his mandolin recital with a varnam composed by Manambu Chavadi Venkat Subbayya in Rag Hamsadhvani, Jalajaksha, set to Aditalam.

0: ఇప్పుడు వినండి ఓరచూపు జూచేది న్యాయమా కన్నడగౌళ రాగం ఆదితాళం త్యాగజస్వామి కృతి
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ కన్నడగౌళ ఓరచూపు జూచేది న్యాయమా కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి మాతంగి శ్రీ రాజరాజేశ్వరి రామప్రియ రాగం రూపక తాళం ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: కంటిన్యూయింగ్ ది కాన్సర్ట్ యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్ మాతంగి శ్రీ రాజరాజేశ్వరి ఇన్ రాగ్ రామప్రియ సెట్ టు రూపతాళం.

0: కార్యక్రమంలో చివరగా నండి మనసు విషయ నాటకరంజి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కృతి
1: శ్రీయు శ్రీనివాస్ కంక్లూడ్స్ హిస్ మాండోలిన్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ నకురంజి మనసు విషయ సెట్ టు ఆదితాళం।

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ యు శ్రీనివాస్ మాండలిన్ వాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం దుర్గా ప్రసాదరావు, మృదంగం పై శ్రీ గురువాయూర్ దొరై.
1: You're listening to a Carnatic classical mandolin recital by Shri U. Srinivas. He was accompanied by Shri Dwaram Durga Prasadrao on violin and Shri Guruvayur Dorai on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

You are listening to Ragam 24/7 DTH Anytime Indian Music. మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. శ్రీ కమాండర్ శేషాద్రి కంటిన్యూస్ ద వయోల రిసైటల్ విత్ వరనారద ఇన్ విజయశ్రీ రాగం సెట్టు ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన. కమాండర్ శేషాద్రి గారి వయోల వాచక చరి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వరనారద విజయశ్రీ రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండ అనంత కృష్ణ వేణుగాన కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి స్మరణే వందే పురందరదాసు కీర్తన, రాగం మలయమారుతం, ఆదితాళం.
2: You will listen to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He is accompanied on violin by Shri Dwaram Satyanarayana Rao and on mridangam by Shri P. Jayabhaskar. Shri Anantakrishna begins his recital with a composition of Purandaradas, Smarane Vande, in Rag Malayamarutam, set to Aditaal.

0: ఇప్పుడు వినండి సామరాగంలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తన మానస సంచరరే ఆది తాళం.
1: నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మానస సంచరరే ఇన్ రాగ్ సామ సెట్ టు ఆది తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మండా అనంతకృష్ణ వేణుగాన కచేరి వింటున్నారు వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు మృదంగం పై శ్రీ పి జయభాస్కర్ కార్యక్రమంలో చివరిగా వినండి నీదు చరణములే గతియని నరనమ్మిన వాడనురా త్యాగరాజ స్వామి కృతి రాగం సింహేంద్ర మధ్యమం మిశ్ర చాపుతాళం
1: యూఆర్ లిసనింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్ యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ బై శ్రీ మండా అనంతకృష్ణ హీ ఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ద్వారం సత్యనారాయణరావు అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్ శ్రీ అనంతకృష్ణ కంక్లూడ్స్ హిజ్ ఫ్లూట్ రిసైటల్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి నీదు చరణములే గతియని నెరనమ్మిన వాడనురా ఎన్ రాగ్ సింహేంద్ర మధ్యమం సెట్టు మిశ్ర చాప్తాల్

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మండ అనంతకృష్ణ వేణుగాన కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగం పై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute recital by Shri Manda Anantakrishna. He was accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.